మంది కొట్టు ఎయిపిప్రా మంది నవగాజల్ జగా మంది ఔజదార చొక్కా మంది సా.